0: భావనలోనై పోవుగ పోవుగ జీవనాథ భావనలోనై పోవుగ పోవుగ జీవనాథ భావనలోనై పోవుగ పోవుగ జీవనాథ.
1: పండు పండు.